0: గారే గారే
1: ఏ గరబడదే
0: గారే గారే
1: ఏ సూర బదల
0: గారే గారే
1: ఏ అమ్మక పట్టా
0: గారే గారే
1: ఏ సూర కి దరదే ఏ సూర ఇన్నాయా ఇదు ఏ ఏ కచతుర నార అమ చోరేదనే